తిట్టనుం రామానుజం శంభజే. బ్రహ్మానంద సహోదరి శృతిమై సద్వల్లరి పావని పీయూషాంబుధిమంథనోద్భవరస ముల్లాసనీ మాధవీ.